0: ఆది ఖాస్లే దాల్కో ఊగదాలోనా మిచ్చే సే మాచిస్ కి కాండీ లౌ క్యా అప్నే హాత్ మే ఖానా బనాగో ముజే ఖిలావనా అరే మేరీ రానీ అరే చునియా అరే నాదారీ దూ అరే ఖేగరీ అరే మాటి నిలీ అరే వాపస్ ఆ అరే పలా పలా పలా పలా పలా పలా పలా పలా పలా పలా
1: మహమూద్ నే కపూర్ ఖాన్దాన్ కి తీనో పీడియో पृथ्वीराज कपूर, राज कपूर और रणधीर कपूर की फिल्म हमजोली में नकल कर दर्शकों को हंसा हंसा कर खूब लोटपोट किया था। इतना ही नहीं, उन्होंने पड़ोसन फिल्म में साउथ इंडियन म्यूजिक टीचर का किरदार निभाकर संगीत में कॉमेडी को जन्म दिया। आइए हो जाए यही गीत।

యక చతుర నార కరకే శృంగార యక చతుర నార కరకే శృంగార మేరే మన కే ద్వార యా భూతత

0: గోడా చతుర గోడా క్యారా గోళా చతుర గోళా చతుర ఏక పేరైనా యా గోడా బోల్లా యా చతుర బోల్లా గా
1: एक चतुर नार करके सिंगार एक चतुर नार बड़ी होशियार मेरे मन के द्वार ये घुसत जात अपने ही जाल में फंसत जात हम मरत